0: ఎక్కడి పోయోడమ్మ కాందే ది శిల్పకాల రాజశైద ఎక్కడి పోయోడమ్మ కాందే
1: ద ముసాఫర్ అర్జన్ కదందే మహి వతంత కైచిసా ఉహి జీనా
0: దిశా దిన పుల్లుట కీద అదేవతందే తల్తన్ని బలూనా
1: బర్బాద్ బషే అబాద్ బనాషే దర్పసి కళి మీ పుతూర్ సదర్ నఫ్లూనా
0: యదా సయీద్ ఖాన్ కే చర్తనా సీ హై